0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమ.

0: ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి భక్తి బిచ్చమీయవే రాగం శంకరాభరణం రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి భక్తి బిచ్చమీయవే ఎన్ రాగ్ శంకరాభరణం సెట్ రూపక తాళం.

0: ఇప్పుడు వినండి ఖమాస్ రాగంలో జావళి, అపదూరుకు లోనై తినే ఆదితాళం పట్టాభిరామయ్య రచన.
1: నౌ లిసన్ టు ఎ జావళి ఆఫ్ పట్టాభిరామయ్య, అపదూరుకు లోనై తినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాలకనక మయ్యచేల, అఠానా రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎం శేషమణి. షీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు. శ్రీమతి శేషమణి కంటిన్యూస్ హర్ రిసైటల్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి బాల కనకమయ చేల ఇన్ రాగ్ అఠానా సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఆడెన మాహరుడు ఫరజ్ రాగంలో పుళియూర్ దొరై స్వామి రచన ఆదితాళం.
1: శ్రీమతి శేషమణి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ పుళియూర్ దొరై స్వామి ఆడెనమ్మ హరుడు అండ్ రాగ్ ఫరజ్ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పివి కామరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shrimati M. Seshamani. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. V. Kamaraju. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are going to listen to vocal duet by Sri Malladi Sriram Prasad and Sri Malladi Ravi Kumar, popularly known as Malladi Brothers, supported on violin by Sri B. Narasimhaswamy and on mridangam by Sri K. Sadguru Charan.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మల్లాది సోదరులు శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ మరియు శ్రీ మల్లాది రవికుమార్ గార్ల గాత్రయుగుళం వింటారు. వాద్య సహకారం శ్రీ బి నరసింహస్వామి వయోలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ త్యాగరాజ కృతి వినతా సుతవాహన ఇన్ రాగ్ జయంత సేన సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వినతా సుతవాహన జయంత సేన రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: జట్టు రూపక్తాళ్.
1: ఇంతవరకు వరదరాజం ఉపాస్మహే ముత్తుస్వామి దీక్షితుల కీర్తన విన్నారు. సారంగ రాగం రూపకతాళం.
0: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యూఆర్ లిస్నింగ్ టు వోకల్ డ్యూయట్ బై శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ అండ్ శ్రీ మల్లాది రవికుమార్, పాపులర్లీ నోన్ యాజ్ మల్లాది బ్రదర్స్.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో మల్లాది సోదరులు శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ మరియు శ్రీ మల్లాది రవికుమార్ గారుల గాత్రయుగులం వింటున్నారు.
0: నౌ లిసన్ టు ఎ త్యాగరాజ కృతి లోకావన చతుర ఇన్ రాగ్ బేగడ సెట్టు ఆదితాళ్.
1: ఇప్పుడు లోకావన చతుర బేగడ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: You have just heard to a Tyagaraja Kruti, Bhajaramam in Rag Husseini, set to Adithaal.
1: Intavarku, Bhajaramam, Tyagaraja Swami Kirtana Vinnaru, Husseini Ragam, Adithaalam.
0: Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you have heard to vocal duet by Sri Malladi Sriram Prasad and Sri Malladi Ravikumar, popularly known as Malladi Brothers, supported on violin by Sri B. Narasimhaswamy and on mridangam by Sri K. Sadgurucharan. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime Indian music.
1: రాగం ఛానల్లో మీరింతవరకు మల్లాది సోదరులు శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ మరియు శ్రీ మల్లాది రవికుమార్ గారుల గాత్రీగళం విన్నారు. వాద్య సహకారం శ్రీ బి నరసింహస్వామి వయోలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి మోక్షము గలదా, సారమతి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Karnataka classical veena concert by Shri Ayyagari Shyamasundar. He is accompanied by Shri G. Ramachandran on mridangam and Shri P.V. Ramanamurthy on tam. Shri Shyamasundar begins his concert with a composition of Tyagaraja Swami, Moksha Mugalada, in Rag Saramati set to Aditala.

0: సుగుణముల చెప్పు కొంటి, రాగం చక్రవాకం, రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి.

0: ఇప్పుడు వినండి తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి నిను వినా సుఖముగానా రూపక తాళం.
1: శ్రీ శ్యామ సుందర్ కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. నిన్ను వినా సుఖముగానా ఎన్ రాగ్ తోడి సెట్ రూపక్ తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి పంకజ లోచన, కళ్యాణి రాగం, మిశ్రచాపు తాళం, స్వాతి తిరునాళ్ రచన.
1: This is Ragam 24/7 DTH, anytime, Indian music. You're listening to a Carnatic classical Veena concert by Shri Ayyagari Shyamasundar. He is accompanied on Mridam by Shri G. Ramachandran and on Ghatam by Shri P.V. Ramanamurthy. Shri Shyamasundar concludes his concert with a composition of Swati Tirunal, Pankaja Lochana, in Ra Kalyani, set to Mishra Chaputal.

0: కర్ణాటక శ్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ అయ్యగారి శ్యామసుందర్. He was accompanied by Shri G. Ramachandran on Mridangam and by Shri P. Ramanamurthy on Ghatam. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.